రంగం గణపతి గజ ముఖ మంగళ గిట గిర గిట గిర గిట గిర కుందం దత్తై జగవందన వక్.

గలవరి హసు జక జతే హబే యత చేత చేతసు ఇది వాగ మల గుటే తరి తరి తమరే తమరే నదుని ఎచిది అనువా బన్వి అశీది బన్వా బన్వి. कभी हिंदी कभी मराठी, कहीं अभिनय तो कहीं निर्देशन, न जाने कौन सी दिशा में सचिन अपने जीवन की गाड़ी को ले जा रहे हैं।